0: శుక్తి
1: స్వాదినీ
0: హబీబి అనరుహ్ ఫలక్ శుక్తి స్వాదినీ లౌలక్ రితక్ తస్లమ్ లి మహలక్ రితక్ తస్లమ్ లి మహలక్ అహ్లా మిన్ అల్కహ్ల్.